శక్తిం హలైంచ ముసలాయుధం కేటకం తోమరం చైవ పరశుం పాశమేవ చ కుంతాయుధం త్రిశూలం చ శారం మాయుధముత్తమం దైత్యానాం దేహనాశాయ భక్తానామభయాయ చ దార

శక్తిం హలైం చ ముసలాయుధం కేటకం తోమరం చైవ పరశుం పాశమేవ చ కుంతాయుధం త్రిశూలం చ శారం మాయుధముత్తమం దైత్యానాం దేహనాశాయ భక్తానామభయాయ చ ధారయ